0: ఫలంలో పనాకి పంజల హిమక మొహన్లే వఖాని సువే లవీప అతుకైనాలి మే కిహిలి కాన్సి ననయా అని చెల్లి పెడితేనా
1: అరిమిరో
0: ఎక్కడైతే తుయ్యారు మీరు హాయ్ మో.